0: వసేన్ సునే అలా ముక్క కరం
1: నా ఇయర్ కొర కరం ర ఫెరువా ఎలాపి యాంగ కొమా నాడ వసేన్ కొనా
2: ఇది అంత తెలికరెట్ పోరులా ఇదానా కం మో జరవ తక్కిలం కొ
1: అరే ఓ అమ్ల బరా బుక్వా అది తో హోనులా అమ్ల